ధారకృత చరణ ధరణ ధరత పాగ పరత నై పరణ ఝగ ఝన కే ఛన నన నన నన నాదృ దీంతను నన.